1955 కేపలం బాప్ రి బాప్ ఆవాజ్ కిషోర్ కుమార్ ఔర్ ఓపీ నయ్యర్ సంగీతకార్ ఔర్ గీతకార్ జాన్ నిషార్ అఖ్తర్ యే హే సంగీత్ కి జన్కార్ ఔర్ ఆప్కే లియే ఆజ్ సుబహ టాపు వాలీ యానీ కి టాంగే వాలీ మ్యూజిక్ ఔర్ ఇస్ బాల్ శామిల్ కర్తే హై 1957 కే ఫిల్మ్ నయా దౌర్ दिलीप कुमार के साथ वाजयंती माला ओपिनियर संगीतकार साहिल लिधियानवी गीतकार